0: ఇమినే నొక్ చిత్తి తాప నోకి ఇనే వకేసం నోకి
1: లవ్
0: నక్ వమే
1: KPYT, KPYU, the voice of the Basso Yaku tribe.